వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, ట్యూన్ గడిచింది 100.4 ఆకాశ బాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ దిల్ సి దిల్ తక్ శుభ్య చి ఆపణంక సహిత అండ్ స్టూడియో ఘడిరి సమయ వర్తమాన అపరాహ్న 5:55. సో ఫ్రెండ్స్, రెయిన్బో ఘడిరి సమయ వర్తమాన ఆపణంక సహిత టికెట్ చిట్ చాట్.

వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ట్యూన్ కొరిచింది ఆపణంగర ఫేవరెట్ మ్యూజికల్ ఎఫ్ఎం స్టేషన్ 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ దిల్సే దిల్తాక్. स्टूडियो हड़ी टाइम वर्तमान संध्या 7:04:35 एवं आपण सहित सुवि आज अच्छी विद द शो इवनिंग.

మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మదత్మా సర్వభూతత్మ తస్మై శ్రీ గురవే నమః జయ జగన్నాథ్.